0: పనస పాటలీ పాలాశ బిల్వ పున్నాగ చూత కదళీ చందన చంపక మంజుల మందార హింతాలాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచ అశోక మధుక అమలక హిందుక రాగకేత కన్య పూర్ణకుంద పూర్ణ గంధరస కందవన వంజుళ ఖర్జూర సాల కోవిదార హింతాల వికట వైకస వరుణ తరుణ ఘమరణ విచుళంక అశ్వత్థ యక్ష వసుధ వర్ముధ మంత్రిణీ తింత్రిణీ బోధన్యగ్రోధ ఘటపట విటల జంబూ మాతల్లి వసతి వాసతి జీవనీ పోషణీ ప్రముఖ నిఖిల సందేహ తమాలమాలా మహిత విరాజమాన చషక మయూర హంస భారద్వాజ కోకిల చక్రవాక కపోత గరుడ నారాయణ నానావిధ పక్షి జాతి సమూహ బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర నానాజాచ్యుద్భవ దేవతా నిర్మాణ మాణిక్య వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ పద్మ నాగేంద్ర ప్రవాళ మౌక్తిక స్ఫటిక హేమరత్న ఖచిత దగద్ధగాయమాన రథ గజ తురగ పదాతి సేనా సమూహ భేరీ మర్దళ మురవక ఝల్లరీ శంఖ కాహళ నృత్య గీత తాళవాద్య కుంభవాద్య పంచముఖ వాద్య ఆహామీమారన్నటీ వాద్య కిటికుంతల వాద్య మరటీ చౌందౌ వాద్య తమిళ వితాళ వాద్య తక్కరాగ వాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ వాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ సమతాళ కొట్టరీతాళ ఢక్కరీతాళ ఎక్కాళ ధారావాద్య పటహ కాంశవాద్య భరతనాట్యాలంకార కిన్నర కింపురుష రుద్రవీణ ముఖవీణ వాయువీణ తుంబుర వీణ గాంధర్వ నారద వీణా స్వరమండల రావణహస్త వీణ హస్తక్రియాలంక్రియాలంకృతానేక వివిధ వాద్య వాపీ కూప తటాకాది గంగా యమునా రేవా తరుణా శోణ నదీ సువర్ణముఖి వేగవతి వేత్రవతి క్షీరవతి బాహునది గరుడ నదీ కావేరీ తామ్రపర్ణి ప్రముఖా మహాపుణ్య నద్య సకల తీర్థైస్ సహాభకూలాంగత నదీ ప్రవాహ ఋగ్యజుస్సామాధర్వణ వేద శాస్త్రేతిహాస పురాణ సకల విద్యాఘోష భానుకోటి ప్రకాశ చంద్రకోటి సమాన నిత్య కళ్యాణ పరంపరోత్తరాభివృద్ధి భూయాదితి భవంతో మహాంతోను గృహ్ణంతు.
1: கேட்டு ரசித்துக் கொண்டிருப்பது விளக்கேற்றும் வேலை.